0: తన్నకడన్ను లుతర్సిం ఆకాశవాణి ఇతానగల్లో తత్పాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ దెసంగ్లు పుల్ బు పొకాన్ దొన్న అరుణాచల్ ప్రదేశ్ సి దృత మోపాం దెలొక్క అమోరిసు దోలుం దూనా తకం లో జియోతన్మెల్ ఎనర్జీ అం ఇలన్ లంకో ఇస్టేట్ కొప్ప ఇదుం అంలా పొకాన్ దో అగోమ్ సిం బు మెలో జియోతన్మెల్ డ్రిలిం దెలొక్క క్లీన్ ఎనర్జీ లగాం కెన్కాప్ అమ్లా పుగావెలి లడాక్ లోక్ ఓఎన్జిసి జియోథర్మల్ ప్రోజెక్ట్ అమ్ కాంగో డోలా పొకాన్ దో కాంగోం పబ్బ డెలో సెంటర్ ఫోర్ ఆర్ట్ సైన్స్ అండ్ హిమాలయన్ స్టడీస్ డైరెక్టర్ తన్నా తగ డెలోక్ డిపార్ట్మెంట్ లోక్ జియోలజిస్ట్ తకం అకొమ్ అన్మిన్ గతో బులు కాంగోం కొలక్ బులు మాగో తింబు బెల్ తవాంగ్ డిస్ట్రిక్ట్ లో 10 to 15 మెగావాట్ జియోథర్మల్ ప్రోజెక్ట్ రూబోమ్ నమ్లోక్ ఐనమ్ లగాం అమ్కొం బోజెకో కాపా తో అమ్లా మినిస్టర్ బు పొకాన్ దో కార్కో హెరిసేజ్ సెంటర్ బాసార్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ తేజాస్ పబ్బ ఇనామ్ లో మెలో ఎమ్మెల్యే బాసార్ న్యాబిజిని దిర్సి కొమ్ దుమిన్ తో ఎమ్మెల్యే మేడం బు సిసంగిసా నా యూత్ కో మిమ ఒమ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ దలొక్క లెపారాదా లో పసికోరెట్ ఇలా దూనా తకం అకొమ్ సికనా పబో లోక్ కాయిల్ సులా కరం అగేర్ ఐనమ్ అమ్కొమ్ ఇలన్ సునా లంకా అమ్లా సోషల్ మీడియా పోస్ట్ లో అత్కన్ దో సాయం తజో అరంక్ అంగన్వాడీ సెంటర్ తకం లో పబ్లిక్ ది అకొమ్ లకొమ్ మున్లా అంగన్వాడీ సెంటర్ అకొమ్ మిమ ఒమ దలొక్క క్యాంకో లగాప ఐనా అగేర్ అమ్ ఇబో డొప్ మిలా సాయం తజో ICDS 25 సెప్టెంబర్ దలొక్ ఇలన్ లా 7 అక్టోబర్ లోప్ అంగన్ కా ఉత్సవ్ అంగన్ మిలన్ సేవా జాన్ సేవా సే దేశ్ సేవా దలొక్క సేవా సంక్లబ్ అభియాన్ అరాం లోక్ కమ్యూనిటీ ఓరియంటెడ్ పెబో ఇగ బొడ్డుం పెబో సిమ్ ICDS అగేర్ లో పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ దౌలుం దనం అగేర్ ఇబోనా దలొక్క బెనిఫిషరీస్ తకం అకొమ్ లకొ మున్లా రాల్బో సులా ICDS అగేర్ అమ్ గ్రాస్ రూట్ లెవెల్ లోప కెన్మిన్ దొప్ప మిల్లా అంగన్వాడీ సెంటర్ తకం లో ఇబోడ్డుం మెట్రోలజికల్ సెంటర్ ఇటానగర్ లోవర్ శివన్శ్రీ పపుం పరే వెస్ట్ సియాంగ్ సియాంగ్ అపర్ సియాంగ్ దెలొక్క దివాంగ్బెలి డిస్ట్రిక్ట్ కిది సిమ్ ఎల్లో ఎలర్ట్ బిలిగ్ లా అపనా లొంగ లో దోమరియారి కలా పదొంగ్ ఎకొం బొజెప ఓలా దుంగ్ అమ్లా బికాన్ దో సా తన్నకద్ర సియుమ్ క అది లుతాత్ అ దబోంగ్.
1: HIV కి నమ్ ఆబాలోక్ మున్